శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదత్వా సర్వభూతత్వా తస్మై శ్రీ గురవే నమః. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. ఆకాశవాణీర అగణిత శ్రోతాగణకు పవిత్ర బాహుడా యాత్రా అవసరే పవన శ్రీక్షేత్రరు అనేక శుభేచ్ఛా ఏవం అభినందన. ప్రణామ శ్రోతాబంధు. అఖిళ బ్రహ్మాండనాథ పరమాత్మా పరంబ్రహ్మ భక్తజన వత్సళ కరుణా వరుణాళయ పతిత పవన మహావహంకర ఆజి బాహుడా యాత్రా. ఆజి రథయాత్రార నవమ దివస, ఆషాఢ శుక్ల దశమీ తిథి. ఏ దినర మహాత్మ్య సంపర్కరే స్కంద పురాణ కహుచంతి, నవమ్యాం బాసయేత్ దేవాన్ తేషు ప్రాతః సమృద్ధిమత్ దక్షిణాభిముఖే యాత్రా విష్ణుః రేషా సుదుర్లభా. అర్థ హెలా నవమ దివసరే దేవతామానంకు రథరే బసైవ. ఏహి ప్రాతః అత్యంత సమృద్ధివాన్, ఏ దక్షిణాభిముఖీ విష్ణు యాత్రా అత్యంత దుర్లభ. కెతే కాళరు శబర ద్వారా పూజిత దారు దేవతా విశ్వావసుర నీలమాధవ బాట దే ఆమపై దారు బ్రహ్మరే రూపాంతరిత హోయచంతి. కెతే రాజా కెతే విద్వాన్ సాధు సంతంకర అత్యంత మోహనీయ విచారర ఇయ హోచి ఫళ. ఆమెమాన జాణిపారివా, బుఝిపారివా ఏవం అనుభవ కరిపారివా బోలి సెమాన నిరాకార నిరాభాస నిర్గుణ నిరంజన బ్రహ్మకు సాకార సగుణ కరిదెలె, తాంకు మనుష్య భళి కరిదెలె, ఎపరికి తాంకు జన్మమృత్యు చక్రరే మధ్య ఆబద్ధ కరిదెలె. స్కంద పురాణ కహిలె జత్రాస్తే దారవతను శ్రీశో మానుషి లీలయా. ప్రకృతరే నాహి తుమ నామరూప నాహి తవ గుణ ভক্তি আকর্ষণে আসি বোলাও সগুণ. কেবল এবং কেবল ভক্তি হি পরম ব্রহ্মকু তাঙ্ক পরম ব্রহ্মত্বর ওলেই আনি আমার হাত পাহান্তারে পৌঁছাই দেইছি. তাঙ্ক মানুষী লীলার এক অংশ হচ্ছে এই যাত্রা, অশেষ পুণ্য প্রদায়ক যাত্রা ইয়ে. স্কন্ধ পুরাণ মতরে পদা জান্তং রথে জান্তম য পশ্চেৎ দক্ষিণামুখম তস্য জন্ম কৃতার্থ স্যাৎ বাজি মেধাঃ পদে পদে. ମହାପ୍ରଭୁଙ୍କର ଏହି ଦକ୍ଷିଣାଭିମୁଖ ଯାତ୍ରା ଦେଖିବା ଲୋକର ଜନ୍ମ କୃତାର୍ଥ ହୋଇଯାଏ ଏବଂ ପ୍ରତି ପଦରେ ଅଶ୍ୱମେଧ ଯଜ୍ଞର ଫଳ ପ୍ରାପ୍ତି ହୁଏ. ସରି ଆସୁଛି ମହାପ୍ରଭୁଙ୍କର ସ୍ୱୟଂ ଲୀଳା, ମହାମହିମଙ୍କର ମାନୁଷୀ ଲୀଳା. ଶ୍ରୋତାବନ୍ଧୁ, ଆମେ ବ୍ୟବସ୍ଥାର ଉଚ୍ଚ ଉଚ୍ଚ ସୋପାନରେ ଥିବା ସମ୍ମାନାସ୍ପଦ ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ମହାମହିମ କହିଦେଉଛୁ ସିନା, ମହାପ୍ରଭୁଙ୍କୁ ଛାଡ଼ି ଆଉ କାହା ସହିତ ଏ ଶବ୍ଦ କ'ଣ ଶୋଭା ପାଏ? ଯଦି କେହି ଏ ଶବ୍ଦର ଅଧିକାରୀ ତେବେ ନିର୍ଦ୍ୱନ୍ଦ୍ୱରେ ସେ ଆମର ମହାପ୍ରଭୁ, ସେ ମହାମହିମ. ତାଙ୍କରି ହିଁ ଆଜି ପ୍ରତ୍ୟାବର୍ତ୍ତନ ଜନ୍ମଭୂମି ବା ମାତୃଭୂମିରୁ କର୍ମଭୂମିକୁ. କେତେ ସୁନ୍ଦର ବାର୍ତ୍ତା ଏ ପ୍ରତ୍ୟାବର୍ତ୍ତନର! ଗୁଣ୍ଡିଚା ମଣ୍ଡପ ତାଙ୍କର ଅତି ପ୍ରିୟ ସ୍ଥାନ ସତ, ଏହା ନିଶ୍ଚିତ ମଧ୍ୟ, କିନ୍ତୁ କର୍ମ କର୍ତ୍ତବ୍ୟ ଆଗରେ ସବୁ ପଛ ହୋଇଯାଏ. ସବୁ ପ୍ରିୟ ବସ୍ତୁଠାରୁ ମାୟା କାଟିବାକୁ ପଡ଼େ. ପତିତ ଜନଙ୍କୁ ଉଦ୍ଧାରିବା ପାଇଁ ଯେଉଁଠି ତାଙ୍କର ପତାକା ଉଡୁଛି, ଯେଉଁ ଶ୍ରୀବତ୍ସ ଖଣ୍ଡଶାଳ ତାଙ୍କ କର୍ମ ସମ୍ପାଦନର ଆସ୍ଥାନ, ସେଠାକୁ ତ ଫେରିବାକୁ ହିଁ ହେବ. ମୋହ ମାୟାଗ୍ରସ୍ତ ସଂସାରର ଆସକ୍ତିରେ ପଡ଼ିଥିବା ମଣିଷ ସଂସାର ଛାଡ଼ି ନିଜର ପରମଧାମକୁ ଫେରିଯିବା ପାଇଁ ସଂସାରର ଆସକ୍ତିରେ କେତେ ଲିପ୍ତ ହୋଇଥାଏ, ସଂସାରକୁ ଛାଡ଼ିବାକୁ ମନ କରେ ନାହିଁ. କେତେ ସୁନ୍ଦର ପରମାର୍ଥିକ ବାର୍ତ୍ତା ଦେଉଛନ୍ତି ମହାପ୍ରଭୁ ଦେଖନ୍ତୁ ତ! ଆସିଲେ ହସି ହସି, ଫେରୁଛନ୍ତି ମଧ୍ୟ ହସି ହସି. ଏହି ତତ୍ତ୍ୱଟି ଆମକୁ ଆପଣେଇବାକୁ ହେବ ମହାପ୍ରଭୁଙ୍କ ଏ ବାହୁଡ଼ାରୁ. ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ମହାପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ତାଙ୍କର